సూకంగ్ సాగంగ్ పరే అంగ్ పవిత్రం పునీతంగ తాకంగ్ జాతంగ్ పాతంగ్ మిత్రం మంత్ర నమో ఏకతంత్ర నమో ఏకతంత్రే న ధర్మం న భర్మం న సర్వం న సాకేన వర్మం న చర్మం న కర్మం న బాకేన న సత్రం న మిత్రం న పుత్రం స్వరూపే నమో ఆదరూపే నమో ఆదరూపే కహూ కంజ కే మజ కే భరం భూలే కహూ రంగ కే రాజ కే ధరం బూలే కహూ దేశ కే వేశ కే ధరం ధామే కహూ రాజ కే సాజ కే బాజ తామే కహూ అక్షర కే పక్షర కే సిద్ధ సాధే కహూ సిద్ధ కే బుద్ధ కే బృద్ధ లాదే కహూ అంగ కే రంగ కే సంగ దేఖే కహూ జంగ కే